0: అష్టపది సిమ్రౌ సిమ్ర సిమ్ర సుఖ పావౌ
1: కల క్లేశ అనుమాయ మిటావు
0: సిమ్రౌ జాస విసంబర ఏక
1: నామ జాస అగ్రంధరే ఏక
0: వేద పురాణ సిమ్రత సోదాఖ్యరు
1: ఇన్నే రామ నామే క్యా కర
0: కినకా ఏక జస జీ బసావై
1: కాంఖి మహిమా గరి నా ఆవై
0: కాంఖి ఏక దర్శ తుహారు
1: నా